0: వెల్కమ్ బ్యాక్ లో వన్ అవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్ లో ప్రోగ్రామ్ లో వీక్యా ఎమ్ ఎయిమ్ లో సెలబ్రేట్ ఎమ్ సక్సెస్ మో అచీవ్మెంట్ లో ఓన్ లీ డబ్ల్యూమి లో వన్ వా టూ బిఫోర్ లో ఇండిపెండెన్స్ ఇకమ్ కసెమ్ లో నౌ యా ఇన్ సైడ్ లో ఎడిషన్ యా స్పెషల్ గెస్ట్ లు యుమి వన్ లో గిత ఫోర్మర్ మెంబర్ ఆఫ్ లో పార్లమెంట్ చర్చ్ లీడర్ వే ఎమ్ఇ కాంట్రిబ్యూట్ బిగ్ వన్ లో డెవలప్మెంట్ లో ప్రెస్బిటేరియన్ చర్చ్ లో వన్ వా టూ అండ్ ఎమ్ఇ ఫెస్ఫుల టీచర్ లో ఐలండ్ లో అంబ్రమ్ వే ఎమ్ ఈ బిన్ వర్క్ టు లో బ్రిటిష్ నేషనల్ సర్వీస్ ఆల్సెమ్ వన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వే ఎమ్ ఈ బిన్ అఫెక్టెడ్ బిగ్ వన్ లో టైమ్ లో రిబెలియన్ లో ఐలండ్ లో శాంతో బిఫోర్ యుమి గో త్రూ లో ఇండిపెండెన్స్ లో యుమి మీ వెల్కమ్ ఎమ్ చోప్తాలేసా వే ఎమ్ ఈ సర్వీస్ స్టాపోతే యుమి లో టైమ్ యా థ్యాంక్ యూ టు మచ్ లో సర్వే అక్సెప్ట్ ఎమ్ టైమ్ యా లో స్టాపోతే ఎమ్ రేడియో వన్ వా టూ లాంగ్ వీక్ యా యూ కమ్ అవుట్ లో ఐలండ్ లో అంబ్రమ్ లో మలంబా ప్రావిన్స్ మో మీ సర్వీస్ ఏ చైల్డ్హుడ్ లో యూ ఎమ్ ఈ బిన్ వన్ స్పెషల్ వన్ ఏ కామ్ కసెమ్ టైమ్ ఓ యూ బిన్ హోలెమ్ ప్లాన్ లో గిత ఇంపార్టెంట్ పొజిషన్ లో వన్ వా టూ స్టోరియన్ లో యూ మీ లో బ్యాక్గ్రౌండ్ లో యూ
1: ఎస్ థ్యాంక్ యూ మరి నోయల్ సోవితలే మీ కమ్లో ఐలాండ్ లో అంబ్రమ్ మీ బిన్ స్టార్ట్ ఎమ్ స్కూల్లో మీ ఎల్సమ్ మిషన్ స్కూల్ బిఫోర్ థ్యాంక్ ప్రైమరీ లో వేస్ట్ లో బాయాప్ డిస్ట్రిక్ట్ స్కూల్ లో మకామ రాన్మోహు డిస్ట్రిక్ట్ స్కూల్ స్టార్ట్ లో టైమ్ మీ కంప్లీట్ స్కూల్ లో మీ డిస్ట్రిక్ట్ స్కూల్ అలా మీ బిన్ లాకీ లో చూసు మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో తంగ ఆయలనా మీ ఆల్ మిషన్ స్కూల్ యా మీకు లాంగ్ వన్ టైమ్ ఆల్ మిసి ఆల్ బిన్ స్టాఫ్ మేక్ ఎమ్ ప్లాన్స్ ఫేస్ ఎమ్ టిటి హాయ్ tango training institute mo li replace with kawino teachers college before when I am become INTV so after long tango na become long kawino college long time le after long sem finish na miko start teaching plomi mi teach starting close up 10 years le only sem miko long England back and long Cambridge long 75 76 so after when mi come back mi no mo long classroom now. 70 years only time where all political parties only start putting pressure on independence. So British long time, yeah. I think it got all planning blame. When we make them long Fiji, I think long Solomon, only looks pressure on independence. Come, I got only try and long train them some people long take over position long British district agent long time, yeah, before. You may been cut four. One long Central Island where he pays long Fila, one long CT2 where me Lakatoro, more one long Sando, Northern District, more long Tana where me Southern District.
0: Now, time where you've been stable same festival at teacher blow you me low island blow Ambrem. Emia, you've been teacher before you come one district administrative officer or you've been make him work for you under the British National Service before you serve all same one teacher?
1: Yes, long old teachers time here, same still under British National Service. Same old guy, I've been stop him salary more time with some long people like out here. He come long. One time where I think from preparation long independent, you know, only try and make them church and we look at them. I think some part long payment long me for a time when me for a stop go out long time. Yeah. So out long college, me teach one time. Yeah. Me teach, I think close up 10 years before me go for further training. Yeah.
0: After law, Emia, you been involved law side law politics. What if now, Emi, bring him? Passion blue you more interest blue you come inside law politics. That one leader we've been inspiring you low time, yeah?
1: Think long talent straight time when me start me first teaching blue me long island long malo long abunatari. Me teach long same school yeah no gonna me finish. But from my malo I close up long look and feel so several times Miko time yeah we all leaders long all political parties too all start make them all talk long all the campaign. Me remember one time late President Song Marie Lee with them group long all start talk and all got up long one waku party all the stand up yeah so all start pusuman all make them so Mr. Watch them all. But interest yeah me develop more time where Miko stop long England long 2 years yeah. Me meet with them. Me start with him all got up long Africa, plante lo kata we mi stawe te mol o li kam long independent country ya so time mi talk about situation play you mia kata no wanda harem na mo or especially time we mi talem se you mi stawanta british mo french ya or someone talk talk ya condominium ya or man ya li no wanda harem na mo so me kem se mi stop ting ting na se no and something wrong with them